0: Center 95.5, North South 95.6, East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: 94, 95.6, 98.2 megahertz meter. Ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
1: RM3 Manoranjan Radio.
3: Toli Ragalu. Toli Ragalu. శ్రోతలకు హృదయపూర్వక నమస్కారం. మన RM3 రేడియో ఛానల్ మీద వందనాలు, స్వాగతం. ఈ శుభోదయాన అంటే ఉదయం 8:00 ఇక్కడ మన RM3 రేడియో ఛానల్ మీద అంటే హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం.

ఎవరెవరు ప్రస్తుతపు మీ రేడియో సెట్ పక్కన మన కార్యక్రమం కోసం వేచి ఉన్నారో అందరికీ అనేక అనేక ధన్యవాదాలు. ఇక లేడీస్ అండ్ జెంటిల్మెన్, మరవకండి, ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ ఆన్ 94, 95.6 and 98.2 MHz విత్ యువర్ ఫ్రెండ్ రాజేంద్ర. సో అమూల్యమైన సమయాన్ని ఎక్కువగా మాటల మీద వ్యర్థం చేయకుండా వినండి మన ఈనాటి కార్యక్రమం యొక్క తొలిపాట. అందరికీ అంకితం ఇస్తున్నాం.

ఒంటిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసేరో ఎకాయకి నాటు నాటు నాటు.

So ladies and gentlemen, Maruvakandi, it's all happening on 94, 95.6 and 98.2 megahertz. So chalamandi bayalu deri unnaru ante pani meeda ante tappani sariga 9 varaku cherutaru intalo ento saubhagyanga ani ee ganta sepu mee drive lo ee yatra lo mem mato ante mem meeto kalasiga untam. So enjoy the good and sweetest music right here on RM3. మన తెలుగు ప్రసారం తొలి రాగాలు మీరు వినబోతున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ప్రతిరోజులానే ఎన్నుకున్నవి పాటలు మన పాటల భాండారం నుంచి మీరు తప్పనిసరిగా మా సెలెక్షన్స్ను మెచ్చుకుని అంటే మీరు చాలా మెచ్చుకుంటారు.

సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇక్కడ బ్రహ్మాండకరమైన కాలం మన మధ్యపు ప్రాంతంలో అనుకుంటున్నాను. దేశ అష్ట దిక్కుల్లో ఎక్కడెక్కడి నుంచి మీరు మన ఈనాటి కార్యక్రమం వింటున్న మా శ్రోతలు, అక్కడ మీ గ్రామం మీ ప్రాంతంలో కూడా చాలా చక్కనైన కాలం. ఈ శుభ ఉదయపు వేళ చల్లనైన గాలి ఇంకా సూర్యకిరణాలతో ఉదయించింది ఒక కొత్త రోజున ఈ గురువారం నాడు. మధ్య సంగీతాన్ని ఆస్వాదించడం ఎంతో ఆనందంగా ఉందో కదా, వినండి.

సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, అన్నట్టుగా కాలం ఎంతో చక్కగానే ఉన్నది. ఈ చల్లనైన గాలిలా మన గానాలను, మన సంగీతాన్ని, ప్రతి ఒక్క పాటను మన ఈనాటి RN3 రేడియో ఛానల్ మీద మీ మనస్సులను తాకాలని ఆశిస్తున్న యొక్క ఉద్దేశంతోనే మనం ఈరోజు ప్రతిరోజులానే ఎంతో నిదానంగా చక్కనైనవి పాటలు ఎన్నుకొని చేరి కొన్నిటివి మనం మనం గోల్డ్ అంటే మెమరీస్ నుంచి ఎన్నుకొని ఉన్నాం. అండ్ కొన్ని న్యూ పాటలు కూడా మీకు అంకితం ఇస్తున్నాను. హోప్ దట్ యు ఆర్ లైకింగ్ బోత్ ఆఫ్ దెమ్. ఇదే మన కార్యక్రమం యొక్క మిశ్రమంగానే తయారు చేసి చేరి ఉన్నాను.

సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, కొందరు అంటారు సంగీతం అనేది మనస్సుకు ఔషధం లాంటిది, అంటే వినే కొద్దీ ఆనందాన్ని పెంచుతుంది. ఎంత నిజమో మీరే చెప్తారు. పాట అనేది మాటల కన్నా ఎక్కువ భావాలను వ్యక్త పరచగలదు కాదు. సో టు ఆల్ ద మ్యూజిక్ లవర్స్ అవుట్ దేర్, మన ఈనాటి కార్యక్రమంలో ఉన్న ప్రతి ఒక్క పాట దరికే చేస్తూ మన ఈనాటి సంగీత యాత్రను సాగుతున్నాం. అండ్ ద నెక్స్ట్ చక్కనైన పాట, ఇట్స్ అ స్వీటెస్ట్ వన్, మీకు ఇష్టమైన పాట ఇది. సో ఎంజాయ్ దిస్ నెక్స్ట్ ట్రాక్, మన తొలి రాగాలు అన్న పాటల ప్రయాణంలో.

శ్రోతలారా, కొందరు అంటారు సంగీతం ఎక్కడైనా ఎప్పుడైనా మనస్సును కలిపే యొక్క మాధ్యమం, అంటే స్వరాలు కలిసినప్పుడు సృష్టించే మాధుర్యం మాటల్లో చెప్పలేనిది కాదు. ఇది కొంతవరకు కళాకారులు సంగీత ప్రియులు అంటూనే ఉంటారు. ఇంకా ఇది ఒక నిదర్శనంగా మన ప్రతి ఒక తెలుగు పాటల్లో వినవచ్చు. అంటే ఇది మనం తెలుగు పాటలు విందే, అది కొత్తైనా సరే పాత సినిమాల నుంచైనా సరే, ప్రతి ఒక్క మాటల్లో ప్రతి ఒక్క వాక్యములో ఎంతో యొక్క సందేశం ఉంటుంది.

సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ అద్భుతమైన మధురమైన సంగీత యొక్క యాత్ర ఎంతో ఆనందంగా మనం కలిసిగానే గడిపి ఉన్నాం. అంటే ప్రతి ఒక్క ప్రసారానికి, ప్రతి ఒక్క కార్యక్రమానికి ఒక శుభాంతం తప్పనిసరిగా ఉంటుంది. మన ఈనాటి రోజు విశేషమైన తొలి రాగాలు గురువారపు కార్యక్రమం, ఇంకా గంటసేపు కార్యక్రమం క్షణాల్లో పూర్తి అవుతుంది. ఏమిటంటే కొన్ని నిమిషాలు, దట్ విల్ బి ఉదయం 9. అండ్ ఎంతో ఆహ్లాదకరమైన ప్రసారంలో మాతో జటగా ఉన్నందుకు అనేక ధన్యవాదాలు. మిమ్మల్ని కలుసుకునే ఒక సదవకాశం దొరికింది నాకు ఈరోజు. తప్పనిసరిగా దైవ అనుగ్రహాలు ఉంటే మళ్ళీ మరొక తెలుగు కార్యక్రమంలో కలుద్దామరి. ఇంతటితోనే సమాప్తం. మీకందరికీ శుభదినం. టేక్ కేర్, బాయ్, నమస్కారం.